చెప్పేవా. నేను ఎన్నోళ్ళని బుద్ధి చూస్తే చెంద్రోగుల విద్యలు చూస్తా ఈ యోగు బొమ్మి ఊర్ధ నిండాది పోయి జరే ఈ యోగ చెబీర్ జిలిపిగా సమించిన ఎవరిని యూసుఫ్ అలీస్లాం బొమ్మ సమించిన యూసుఫ్ సరిలో తూచి బల్లా హుసేని బట్ నిన్ను దగ్గుతుంది కొంచెం సుఖ

అన్నింటిని బెంగం డిఫ్ ఎప్పుడన్నింటిని బెంగ న్యూహంపు మొబైల్ మొలనిపోన్ సోతో బీపి టీతన్ తిరక్ ఒలింగిన్ తిరగ్ ఎప్పు టెమరుడ బురం కర్గి అత్తము అన్నులోన్ అక్నౌసి అక్ యూసుఫ్ సోత్ బిన్ మగనస్ యూచి బిపిపు సోతిన్ రెక్ మిత్యాంగే వస్నాన్ అక్ మోమ్ ఇంగే సవాద్ బిహవు

చేస్తున్నారు ఏమిటి ఇప్పుడు ఎలా ఉన్నాడు మంచి బాధ్యత కట్టుబడుతుంది జిబిలకు ఎప్పటి అమ్మకంలో మనకు నీతి నిందింపడమంటే నిర్మాణాలను మనకి మాట్లాడే నేనంటే మన